0: ಇದುವರೆಗೂ ಗಾನ ಗಂಧರ್ವ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಕೇಳ್ತಾ ಇದ್ರಿ. ಇದು ನಿಮ್ಮ ನೆಚ್ಚಿನ ಸಮುದಾಯ ಬಾನುಲಿ ಕೇಂದ್ರ ಜನಧ್ವನಿ 90.8 ಕಂಪನಾಂಕದಲ್ಲಿ ಸರಗೂರಿನಿಂದ ಪ್ರಸಾರವಾಗುತ್ತಿದೆ.
1: ನಿಮಗೆ ತಿಳಿಸಾ, ಪ್ರಪಂಚಂಲೋನೇ ಅನೇಕ ಅಭಿವೃದ್ಧಿ ಚೆಂದಿನ ದೇಶಾಲ್ಲೋ ಉಚಿತ ವೈದ್ಯಂ ಎಪ್ಪಟಿಕೇ ಒಕ ಕಲ. ಭಾರತ್ ಲೋ ಇದು ಪ್ರತಿ ಪೌರುಡಿಕಿ ಲಭಿಸಿನ ಹಕ್ಕು. 60 crore పైగా ప్రజలకు 5 lakh వరకు విలువైన చికిత్సను ఆయుష్మాన్ భారత్ ఉచితంగా అందిస్తుంది. 19,000 పైగా జన ఔషధి కేంద్రాలు 90% వరకు తక్కువ ధరలకే మందులను అందిస్తున్నాయి.
2: కిసీ ఏక్ వ్యక్తి కి జమీన్ ఘర్ గహనే యా దూసరా కోయి సామాన్ బీమారీ కే ఖర్చ్ మే బికనే సే బచా హై గిర్వీ రఖనే సే బచా హై తో యే ఆయుష్మాన్ భారత్ కి బహుత్ బడి సఫలతా హై.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
3: ఇన్ను ముందే నా నిలయదింద నిత్యద బతుకిగే కగ్గద బెళకు సంచికే 52 కురితు ఎస్వివైఎంన సలహెగారరు హాగూ వివేకానంద స్మారక ఆస్పత్రయ కీలు మత్తు మూళరోగ తజ్ఞరాద డాక్టర్ ఎంఆర్ సీతారామరవరు నడిసికొడువ కార్యక్రమ ప్రసారవాగలిదే.
4: ದಿನನಿತ್ಯದ ಬದುಕಿನ ಸಮಸ್ಯೆ ಸಂದೇಹಗಳಿಗೆ
3: ಲೌಕಿಕ ಹಾಗೂ ಪಾರಮಾರ್ಥಿಕ ಸ್ತರಗಳಲ್ಲಿ ಉತ್ತರವನ್ನು ಕಂಡುಕೊಂಡು
4: ಅರ್ಥಪೂರ್ಣ ಸಾರ್ಥಕ ಜೀವನ ನಡೆಸಲು ನಮಗೆ ಇರುವ ಒಂದು ದಾರಿದೀಪ
3: ಡಿವಿಜಿಯವರ ಮಂಕುತಿಮ್ಮನ ಕಗ್ಗ.
4: ಕನ್ನಡದ ಭಗವದ್ಗೀತೆಯ